చిత్రాల మాటల్ త్రీ, గాయక విజయప్రకాష్, సాహిత్య రాఘవేంద్ర కామత్ సంగీత నకుల భయంకర్.